కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయత లోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సార నిధే పరిపాలయ మాం వృష శైలపతే అతివేలతయా తవ దుర్విషహైరను వేలకృతైర పరాధశతైః హరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివే

శతకోటి వృతస్మర కోటి సమాత్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ